శ్రీ గణేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. దయా సదా సభతి మండల మధ్యవర్తి నారాయణ సరసిదాసర సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణమయ వపూర్ధృత శంఖ చక్ర హరి హిరణమయ వపూర్ధృత శంఖ చక్ర బ్రహ్మా మురారి స్థిపురంతక.